0: మతి నమన గరుదసు శంకర పార్వతీ ఘన జటా శిరమా శశిభూషణ అమర నాగస కంఠ విభూషణ భువన రక్షక హే గిరిజాపతి నమన గరుదసు శంకర పార్వతీ హిమచులి సరితా జల కల్కల ముకుట రత్న విభూషణ ఝల్మల కతి సుహాముచ నాగ ఉమాపతి నమన గరుదసు శంకర పార్వతీ కమరమా మృగ చర్మ లగాఉనె వన గుఫా హిమ శైల రమాఉనె సకల దేవర మానగ బకాపతి నమన గరుదసు శంకర పార్వతీ సకల లఠ పరి విషభాంగలె భువన తాండవ నాచ ఉమంగలె డగమగాఉంచ లోక ఉమాపతి నమన గరుదసు శంకర పార్వతీ నమన గరుదసు శంకర పార్వతీ.
1: యోతథ్యో డాక్టర్ హిమలాల్ పంథీద్వారా ప్రస్తుత మోతీరామ్ భట్టకు బారేమా జానకారీ సంగై రచనా. అబ ప్రస్తుత ఛ గోవింద ప్రసాద్ పోఖరేల్కు రచనా ఉహాకై స్వరమా.
2: ఉజ్జ్వల నక్షత్ర మోతీ తలక్క తలికే మోతీ సాహిత్య ఆకాశ మాధవ తలక్క తలికే మోతీ సాహిత్య ఆకాశ మాధవ మోతీరామ్ భట్టకు నావు నసున్నే కో సనియవ భాద్రకృష్ణ పుషే ఔంసీ 1923 सालमा काठमाडौँ भौसी टोलैमा जन्मेका थिए उनी कहाँ दायाराम भट्ट हुन बाबु आमा ती रूपमर्दिनी युवा कवि भनी चिन्छन् यत्र तत्र जहाँ तहीँ कुशाग्र बुद्धिका मोती विलक्षण प्रतिभायुत होनहार युवावस्थामा नै पढी एमए गरे जब हिन्दू उर्दू र संस्कृतका उनी विज्ञ बने जब चौतर्फी ज्ञानवान मोती यतत्र भने सब नारीको स्वरमा धम्मान वाद्यवादनमा शिव सुमधुर स्वरले गाउँदा श्रोता मुग्ध हुने सब 15 वर्षे उमेरैमा विवाह भए तापनि नभई वासना लिप्त फुले कुमुद झैँ हुने साथीको बरयात्रामा जन्ती र घर गाउँलेको साथीको बरयात्रामा जन्ती र घर गाउँलेको सुनेर नेपाली श्लोकमै जो